మయ్యబూత్ ఇన్సిడెంట్ తర్ సబు థవాగ టెర్రోరిజ్ మెనగాడ స్రాంగాని తు మంఘాన్ తమ్ సబు కబున్ బుగా డిబిలాయా ఖాడ్కుచా పడహారి జుమాత్ మనవాస్ ఖాన్ అంపాత్ పకర్జాడాన్ మలుకాయ్ తిగా ఒరాంగ్ లైనియా బేవ్ ఐసే మయాతకాన్ బావా ఇన్సిడెంట్ ఇని తర్జడి హాయా బాబరా పహారి సత్లా స్రాంగాన్ ఉడారా డి సోడావ్ యంగ్ మనురుత్ మరేకా మనవాస్ ఖాన్ లవి డరి తీగా పులు వార్గా సిపిల్ తర్మాచుక్ పరంపురాన్ డాన్ ఆనా కానాక్ సత్తా మలుకాయ్ స జుమ్లా ఉడాంగ్ లైనియా కొమితె తర్ సబూత్ మండుగా ఇన్సిడెంట్ ఎని మరుపాకాన్ బాగెండరి పోలా క క్రాజాన్ యంగ్ లవి లువాస్ తరారా కుమునితాస్ బలోచ్ డాన్ మనుడు పిహాక్ వర్వినాంగ్ మనార్గిత్ ఖాన్ వార్గా సిపిల్ కారణా ఇడెంతితాస్ బలోచ్ మరేకా కొమితె తర్ సబూత్ మయూరుకాన్ పర్లావనాన్ నాషనల్ బర్సామా సభాగే సాతు సాతు యా చారా ఉంతుక్ మనంతాంగ్ పనిండాసాన్ యంగ్ తరుస్ బర్లాన్ జుత్ ఎని ఇరాన్ మయ్యా తకాన్ బాబా కాపాల్ కాపాల్ డరి నగా నగార యంగ్ డి ఇజిన్ ఖాన్ మలిన్ తాసిస్ లాత్ హోర్ముజ్ కిని డి వాజిబ్ ఖాన్ మంబాయర్ వియాయా లాయనాన్ తర కపాడతే రాంజురు విచార కొమిసి కావనా నాషనల్ ఇరాన్ ఇబ్రాహిమ్ రిజాయి మయ్యా తకాన్ బాబా వియాయా తర్ సబు తాకాన్ మన్ చాకు బర్వాగే ఆస్పెక్ మయి పయ్యడియాన్ లాయనాన్ మారితిమ్ లింకుంగాన్ డాన్ లోగిస్టిక్ మండుత్ లంబాగా పయ్యారాన్ నగారా కవిజాకాన్ని డి ఆంబిల్ సత్లా డి సతు జూయియా సంరంచానా తిండాకాన్ స్ట్రాటజిస్ పాసాల్ తీగా ఉంతుక్ మంజామిన్ కా అమనాన్ డాన్ కమాజ్వాన్ స్లా థోర్ముజ్ సబ్లూమ్యా సెక్రటారిస్ డివాన్ కా అమనాన్ నాషనల్ తర్తింగీ ఎస్ఎన్ఎస్ఏ ఇరాన్ మొహసిన్ రాజాయి మంగాతకాన్ బాబా స్లా థోర్ముజ్ తతాబ్ డిర్తుతుబ్ డాన్ తీడా అకాన్ డిబుకా కంబాలీ సాంపే అమెరికా సర్కాత్ మమనూయి కొమిత్మేనియా సర్తా మంగుబా పరిలాకుయా డితంగా మణికాత్యా కతగాంగాన్ ఆతారా తెహరాన్ డాన్ వాషింగ్టన్ డిసిసి లైన్ ప్రెసిడెంట్ అమెరికా సరికా డొనాల్డ్ ట్రంప్ కంబాలీ మనగాస్కాన్ క్లేమియా మంగనాయ్ కండాలీ అమెరికా సరికాత్ ఆతా జాలూర్ పడ ఐరాన్ విటాల్ తర్సబూత్ డెగాన్ మమ్ బాగికాన్ గాంబార్ యంగ్ మమ్ బాంగార్ యంగ్ మంగ్ గాంబార్ కాన్ స్లాత్ హర్బు సబాగి విలాయా బారు అమెరికా సరికాత్ మంత్రి లువార్ నగరి ఇరాన్ సయ్యద్ అబ్బాస్ అరాగాచి మణిపేస్ ఆంచమాన్ సాంగ్సి ఎకనమీ బారు డరి అమెరికా సరికా తరహారా తెహరాన్ డియా మయబూతియా సభాగే తాక్తిక్ యంగ్ బరులాంగ్ కాలీ యంగ్ బరులాంగ్ డాన్ మయాతకాన్ బాబా వాషింగ్టన్ తీడా పుయా పిలియాన్ సలైన్ మంజాలిన్ హుంగాన్ డిగాన్ రాయాత్ ఇరాన్ చారా పను హోర్మాత్ మండుత్ పయ్యాన్ నగారా ఇరాన్ ఈఎర్ ఈబే రగాచి మంగాతా ఖాన్ బాబా లాంకా అమెరికా సరికా తెంకంబాలి మంగునా ఖాన్ తకానాన్ ఎకనమీ మంచర్మిన్ ఖాన్ కప్పుతుసాన్ మంచర్మిన్ ఖాన్ కప్పుతుస్ అసాన్ సత్లా ఆపా యంగ్ డియా గాంబార్ ఖాన్ సభాగే కాగాగాలాన్ లాంకా లాంకా సబ్లూమియా పర్యాతా ఆన్యా ముంచుల్ సత్లా ప్రెసిడెంట్ అమెరికా సరికా డొనాల్డ్ ట్రంప్ మంగుమమ్ ఖాన్ కాంపానియ యంగ్ డియా సబూత్ సభాగే ఎకనమిక్ డే తరాడప్ ఇరాన్ మంగాంబార్ కానియా సభాగే ఒపరాసి ఎకనమీ పాలింగ్ క్రాస్ యంగ్ పర్ణా డిత్రాప్ ఖాన్ పాడా స్వాతు నగారా సర్తా మండ సాక్ సకూతు అమెరికా సరికా తుంతుక్ బర్గాబుంగ్ డిగాన్ వాషింగ్టన్ డాలమ్ మంగ్ ఇసోలాసి తెహరాన్ ఇరాన్ తలా మనమూ ఖాన్ లాడాంగ్ గాస్బారు డిబిలాయా స్లాతాన్ ప్రొవిన్సీ ఫార్స్ యంగ్ డీపర్ కిరా ఖాన్ మంగాండుంగ్ తుజు రిబు లిమారాతుస్ మిలియార్ కాకి కుబిక్ గాస్ డమికాన్ డి సాంపికాన్ మంత్రి పర్మియా ఖాన్ ఇరాన్ మొహసిన్ పాక్నేజాద్ పాక్నేజాద్ మంగాతా ఖాన్ బాబా చాడంగాన్ సవసార్ తుజు రిబు లిమారాతుస్ మిలియార్ కాకి కుబిక్ గాస్ తలా డి తము ఖాన్ డాంగ్ డెంగాన్ మమ్ ప్రతింబాంగ్ ఖాన్ తింకాత్ పర్ ఒలేహాన్ సవసార్ తుజు పుల్లు తిగా పర్సెంట్ డి ముంకిన్ ఖాన్ ఉంతుక్ మంగ్ ఎక్స్ట్రాక్ లీమా రిబు తుజు రాతుస్ మిలియార్ కాకి కుబిక్ గాస్ డియా మయబూత్ ఖాన్ బాబా భల్లుమి యంగ్ డాపా డి ఎక్స్ట్రా సి తర్సబూత్ సచారా సతారా డింగాన్ సాతు బ్లాక్ లాడాంగ్ గాస్ సౌత్ పార్స్ డాన్ మాంపు మమాసో గాస్ సలామా లీమా బ్లాస్ తాహున్ పాక్నేజాద్ మనాంబా ఖాన్ బాబా గాస్ యంగ్ బారు డి తము ఖాన్ ఇతు మరుపా ఖాన్ జెనిస్ గాస్ మానిస్ యంగ్ ఆఖాన్ మమ్మాతు ఖాన్ మనకాన్ బియాయా పంగమాంగాన్ డాన్ ఒపిరాసియోనాల్ డియాజుగా మనాంబా ఖాన్ బాబా పనమువాన్ తర్సబూత్ మన్ చాకుబ్ కొండెన్ సాత్ గాస్ యంగ్ మనరూతియా తలా మన్ చిప్తా ఖాన్ కాయా అన్ బారు యంగ్ సిగ్నిఫికాన్ బాగి నగారా క్లూబ్ సపాక్ బోలా ఇండియా ఈస్ట్ బెంగాల్ బరాసిల్ మలాజు కా పుతారాన్ లిమా పుతారాన్ ఉతామా లీగా చాంపియన్స్ వానిత ఐఎఫ్సే డువారిబుడు అప్పులు ఆనం డన్ డువారిబుడు అప్పులు తుజు సత్లా
mengalahkan klub Malaysia